0: బెస్ట్ రేడియో ప్రెజెంటర్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే.
1: షహామా,
0: సాని,
1: షీన్,
0: నఫా,
1: అది హుసేన్ రషీద్
0: మీ బావరింగ్ ఎత్తరేం మీ అహరుగ ట్రోఫీ ఫ్లాలాని కుం బావరేపా
1: గ్రాండ్ ఫినాలే
0: జులై 16వ బురాస్ వైస్ దోగరే నువే జహర్
1: దివరాజి గడా టెలిజన్ మోడిక్స్ బగుతు
0: ఇంతజార్ కొల్లవ
1: బెస్ట్ రేడియో ప్రెజెంటర్ కాంపిటీషన్ గ్రాండ్ ఫినాలే.
2: ಮುದರ್ರಿಸಿಗೆ ಅಡು
3: ಅತಿ ಮೂಸಾಗೆ ಫಾಣು ಮಿಸ್ರಂಗ್ ಎಂಬುರಿ ವಡಾಗತು ಮೂಸಾಗೆ ಫಾಣು ಮಿಸ್ರಂಗ್ ಎಂಬುರಿ ವಡ
2: ದರಿವರುಂಗೆ ಸುವಾಲ್ ತಕಾಯಕು
4: ಫುರ್ತಮ ಎರಿ ಬೋಟಕ ನೆಂಗ್ ಎಸೋದೋ ಎಗಲೇಗ ಫಾಣು
2: ಇಬ್ರ ತುಂ ಫುರಿಗೆಂ ವಾ ವಾಹಕ ತಕಾಯಕು ದಿವೈ ರಾಜ್ಯ ಗಡುಂ ಗೆನಿಸ್ತೆನಿ
5: ಫಾಣೂಸ್ ಕೊಮ್ಮೆ ಹುಕುರ್ದು ಹೇಗೆ ಹಾವೀರ್ ಹತರುಗಡಿ ಫಣರೆ ರಿಪೀಟ್ ಕೊಮ್ಮೆ ಅಂಗಾರದು ಹೇಗೆ ಹವೀರ್ ಹತರುಗಡಿ ಫಣರೆ
2: ಎಂಹಾ ಸದರ್ಸ್ತೇಗ ಸಾಡಿಸ್ ನುವೆ ಕಿಲೋ ಹರ್ಟ್ಸ್ ಮೀಡಿಯಂ ವೇವ್ ಅದಿ ಅಟಿಹ ನುವೆ ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಎಫ್ ಎಂ ಬ್ಯಾಂಡ್ ದಿವೆಹಿ ರಾಜ್ಯಗಾಡು
6: ಹಲೋ ಕಮ್ಮ ಮೇದು ಕೇಣೆ
7: ವರ ರಂಗಳು
8: ವರ ಫಕ್ಕ ಹಮ್ಮ
9: ಮೇದು ಎಹಾ ರಂಗಳೇನೋ

మీరు అస్మియాతు ఫెషగిందాణి రైసుల్ జుమ్హూరియా అది ఏమే సిపాంగ్ ఏమేమ తీవెరియా డాక్టర్ మొహమ్మద్ ముయిజు ఇమేదాణ వదివడే అగత్ మాయకీగా ఏకం ఎవలాన్ కురా హిసాబు ఏ ఫహు దెంగుణాణి కౌమి సలాం సిపాంగే బేం పాఠిం కౌమి సలాంగే రాగు కుళముందా ఎరు లవ కౌమి సలాం కియ ముందాణ అదే మిహారు లష్కరు సమాల గెనెవెఫ మితిబి హమ దాది కొడుకుడేరు కొడిగ్గ తెరియగా మీ రస్మియాత్గే షరఫర్ మెహమాన్ రాజ్యగ్ ఐజత్ రైసుల్ జుమ్హూరియా అదే సిఫాంగే ఎమ్ఎ మతీవెరియా డాక్టర్ మొహమ్మద్ ముయిజు మీ మేదాణ వెదబడా గండవాణి వెదబడా గతమా ఎకీగ ఎకం ఉలాన్ కురవి ఎరవల్ ఖోల్ హమ బేం పాటింగ్ కుడే ఏఫహ కౌమి సలాం దిన్ కౌమి సలామ ఫోన్నాని రస్మియాత్ ఫెషముగే ఇజునేం ఎది రిపోర్ట్ కురుం మీ నంబర్ ఫుర్హమ్ కురాణి మీ రస్మియాత్కే మెహతర్ మీ రస్మియాత్కే మెహతర్ మిహార హమ మిహిరి మీ కురుణీస్ అట్టా దిమాయ రెక్కులాగే పెరే అడాగెన్ హమ బెటర్ డ్రెస్ యూనిఫామ్గా మెహతర్ విస్ మిహున్నెవి మిహున్నె మిహారు కొడుకొడు మచ్చ మీ హక్కాతరి ఒడే

0: ఏవేలే నాళ ఎరిహూ తహమ్మదే నుకురా ఏ ఉందకు తసవ్వర్వస్ నుకురేవి ఏకమకు ఏకులున ఏ లోబి ఏ జజబాత ఏ హుసాసు మిహి ఫురి పండో అని
1: మిహితుగే లోయి పేతి
2: కొమ్మె బుదదు హేగె మెందురు కురి ఎగార గడి ఫనరే రిపీట్ హమ ఎరే దిహ గడి తిరిహు
3: ఎన్హా సతరస్తేక సాలిస్ నోయ కిలోహర్ట్స్ మీడియం వేవ్ అది అడ్డి నోయ మెగాహర్ట్స్ ఎఫ్ఎం బ్యాండ్
1: దివహి రాచ్చే గాడు
3: ఇంతిజార్ కుగగా
1: మిహితుగే లోయ పేతి
4: హయాత్ గా సఫాత నిళు వాలమున్ తిలవణి కళా హుదుగే మంజర్దకి
5: ಕುಲವ ಮುಂದಣಿ ದಿರಿಯುಳುಮ್ಗೆ ಅಡಿಗುಡಂತಕ ಕುರಿಮತಿವಿ ಕೊಂಜಮುತ
4: ಇವರ ಕೆತ್ತರಿಕ ಮಾಯಕು ಕಾಮಯಾಬಿಯ ವಾಸಿಲುಮ ಕುರಿ ದತುರು
6: ಹಯಾತು ನಾಮ
5: ಅಜುಮಕಿ ಕೊಬಾಕಂ ಅಮಲುಂದ ಕುವಾದಿನ್ ದಿರಿಹುರಿ ಮಿಸಾಲ್ತ
7: ಅಡುವಸವಾದೆವುಮ ಕೊಮ್ಮೆ ಅಂಗಾರ ದುವಹೆಗೆ ಹೆಂದರು ಅಗ್ಗಡಿ ತಿರಿಯಹು ರಿಪೀಟ್ ಮುದದುವಹುಗೆರೆ ಅಗ್ಗಡಿ ತಿರಿಯುಗ ಅದಿ ಬುರಾಸದುವಹುಗೆ ಮೆಂದುರು ಏಕೆ ಜಹಾಯರು
5: ಹಮ ಏಕಣಿ ದಿವೆಹಿ ರಾಜ್ಯಗೆ ಅಡು
8: ಥುರಾಸ್ ಥುರಾಸ್
9: ತುರಾಸ್ ಏ ತರಿಕ ಅಹರ್ಮೆಂಗೆ ಬಹ ಸಗಾಫತ ಆದ ಕಾದಾಗೆ ತೆರೆಗ ಆದ ಬ್ಯಾವರ್ ಕಂತತ್ತಕೆ ಹುರೆ ಅಡುವಹಾಲಂ ಬೇಣಂತ
10: ಹಾ ವರ ಬೇಣು
11: ದಿವಿರಾಜಗನ ಟ್ಯೂನ್ ಕೊಲ್ಲ ಅಂಗಾರ್ದುಗೆ ಹವೀರು ಫಹಿಜ್ಜಾರ್ ಬುರಾಸದ್ದುಗೆ ಹವೀರು ಹತರುಗಡ್ಫನರಾಗ ಅದಿ ಆದಿತ್ಯದೋಗೆ ಹವೀರು ಫಹಿಜ್ಜಾರ್ ಹಮೇಕಣಿ ದಿವಿರಾಜಗ್ಯಾಡು